0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. కార్యక్రమంలో ముందుగా వినండి నాటరాగ వర్ణం ఆదితాళం స్వీయ రచన.
2: Listen to a Karnataka classical vocal concert by Dr. Mangalampalli Balamurali Krishna. He is accompanied on violin by Shri Peri Shri Ramamurthy and on mridangam by Srimati Dandamudi Sumati Rammohan Rao. Dr. Balamurali Krishna begins his concert with a self-composed varnam in Rag Nata set to Aditala.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమాత్ముడు వెలిగే, వాగధీశ్వరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, anytime, Indian music. You are listening to a Carnatic classical vocal concert by Dr. Mangalampalli Balamurali Krishna. He is accompanied on violin by Shri Peri Shri Ramamurthy and on Mridangam by Shrimati Dandamudi Sumati Rammohan Rao. Dr. Balamurali Krishna continues his recital with a composition of Tyagaraja Swami, Paramatmudu Veligi, in Rag Vagathishwari set to Adital.

0: కార్యక్రమంలో చివరిగా వినండి బేహాగ్ రాగంలో తిల్లానా ఆదితాళం స్వీయ రచన.
1: డాక్టర్ బాలమురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ రిసైటల్ విత్ ఎ సెల్ఫ్ కంపోజ్డ్ తిల్లానా ఇన్ రాగ్ బేహాగ్ సెట్ టు ఆదితాళ్.
2: దిర్ దిర్ దొమ్ తగ్ దొమ్ నానా దిర్ దిర్ దొమ్ తగ్ దొమ్ నానా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పేరి శ్రీరామమూర్తి, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు A Karnataka classical vocal concert by Dr. Mangalampalli Balamurali Krishna. He was accompanied on violin by Shri Peri Shri Ramamurthy and on Mridangam by Shrimati Dandamudi Sumati Rammohan Rao. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri P. Surya Rao, supported on Mridangam by Sri B. V. S. Prasad and on violin by Srimati B. V. Durga Bhavani.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బీవీ దుర్గా భవాని, మృదంగం శ్రీ బీవీఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ లిసన్ టు వందే నిశమహం, ఎ మైసూర్ వాసుదేవాచార్య కీర్తన, ఇన్ రాగ్ హంసధ్వని, సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వందే నిశమహం వారణవదనం, హంసధ్వని రాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచారి కీర్తన వింటారు.

0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying vocal recital by Sri P. Surya Rao.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారి గాత్ర కచేరి వింటున్నారు.
0: నౌ లిసన్ టు మీనాక్షి మే ముదందేహి, అ ముత్తుస్వామి దీక్షితుల కీర్తన, ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మీనాక్షి మే ముదందేహి, పూర్వి కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితుల వారి రచన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి హిందోళ రాగం ఆదితాళం.
2: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ది ఆన్సాంబుల్ begins with Rag Hindola set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్.
0: కళ్యాణి యమన్ రాగాల స్వరరాగ సంగమం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఇన్ రాగ కళ్యాణి అండ్ యమన్ సెట్ టు ఆదితాళ్.

0: క్షీరసాగర విహార ఆనంద భైరవి రాగం చెంపతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజస్వామి, క్షీరసాగర విహార ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు జంపితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic Classical Ensemble by the Staff Artists of All India Radio Hyderabad. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.